0: లుక్కయ్య మారే వెడని ఊని దొక్కి వాడే మడ మెమరీ లోస్ కీలా
1: మెమరీ లోస్ కౌన్ డాక్టర్ యాదు సున్నది
0: మమ్మ కిరికి బుణ్య అయ్యా సీని వెడని ముక్కు తట్టపై విడకరనే అయ్యా మాట
1: సూపరి డాక్టర్ ని డాక్టర్ హరియటం కీల తీయరాలి
2: Hina Vivi Sindhu Hanna FM 93.5 FM 93.7 Handavi 4 Veddi Tune Karala Tiyagan
3: Evening Drive with Chamit and Charu